ఆత్యంతికం యత్తద్ బుద్ధి గ్రాయామతింద్రియం వ్యక్తి యత్ర న చైవాయం స్థితాశ్చలాతీతత్వత. అతింద్రియం బుద్ధి గ్రాహ్యం యత్ ఆత్యంతికం సుఖం తత్ యత్ర వ్యక్తి చ స్థితః అయం తత్వతః నైవ చలతి. इंद्रिय दे न भेटने ठाना, इंद्रिय देखी मुक्त, इंद्रिय देखी अतीत, बुद्धि ग्राह्य केवल शुद्ध भएको सूक्ष्म बुद्धि द्वारा ग्रहण गर्न योग्य. यत आत्यन्तिकम सुखम, जुन आत्यन्तिक सुख छ, अनन्त आनन्द छ, परम आनन्द छ, तत् यत्र व्यक्ति उसलाई जुन अवस्थामा साधकले अनुभूति गर्दछ, च स्थितः अयम तत्वत न एव चलति. त्यो विशिष्ट आनन्दमा स्थित भएको योगीले त्यो आनन्दलाई छोड्दैन, त्यो आनन्ददेखि विचलित हुँदैन, त्यही परमानन्दमा स्थित हुनुपर्छ. यम लब्ध्वा चापरं लाभम्.

శ్రీ గణేశాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. అస్మద్ పరమ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. విఘ్నేశ్వరాయ వరరాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగాననాయ శుతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. బ్రహ్మా మురారీ స్థిరంతకారీ భానుశి భూమిషితో బుధస్ గురుశుక్ర శని రాహుకేతవా